ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మూడు దేశాల పర్యటన ముగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోల్దోవా, నార్త్ మెసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటన ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో 3 యూరోపియన్ దేశాలతో భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్యాలను బలపరచడం, పరస్పర ఆసక్తిగల రంగాల్లో సహకారాన్ని విస్తరించడం లక్ష్యంగా రాష్ట్రపతి ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా ముర్ము ఆయా దేశాల అధ్యక్షులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు.

0: వ్యాపార వేదికలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో సంభాషించారు. రొమేనియాలోని బుకారెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిస్ట్ స్టడీస్ నుంచి రాష్టపతి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత్ రొమేనియాల మధ్య పెరుగుతున్న విద్యాపరమైన ప్రజల మధ్య సంబంధాలను ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటనలో ఆమె భారత వేగవంతమైన ఆర్థిక వృద్ది, సాంకేతిక పురోగతి, ప్రపంచ సహకారం పట్ల ఉన్న నిబద్దతను పునరుద్ఘాటించారు. అలాగే వాణిజ్యం, ఆవిష్కరణలు, విద్య, డిజిటల్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పటిష్టమైన భాగస్వామ్యాలను ప్రోత్సహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్టము, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రాంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 300,000కు పైగా యువత దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొనేవారు స్థానికులతో కలిసి నివసించేవారు. అలాగే స్వచ్ఛత డ్రైవ్లు, ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులు, యువ సమ్మేళనాలు, సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, మినీ మోడల్ పంచాయతీ సిమ్యులేషన్లు, స్థానిక కళాకారులతో పరస్పర సంభాషణలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడం వంటి కార్యకలాపాలు చేపట్టారు. దేశ సరిహద్దు ప్రాంతాల సామాజిక ఆర్థిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వం, అభివృద్ది ఆకాంక్షలపై ఈ కార్యక్రమంలో దృష్టి సారించారు. నా యువ భారత్ ద్వారా అమలు జరుగుతున్న వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం భారతదేశ సరిహద్దు గ్రామాలను దేశపు మొదటి గ్రామాలుగా పరిగణించాలనే ప్రధానమంత్రి దృక్పథాన్ని సాకారం చేయడానికి, వికసిత్ భారత్ ప్రయాణంలో వాటిని క్రియాశీల భాగస్వాములుగా చేయడానికి రూపొందించబడింది. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో సీజేపీ ఆందోళన విరమించింది. పరీక్షా విధానంలో సంస్కరణలు, పేపర్ లీకేజీలను నివారించే చర్యలపై డిమాండ్ల గురించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ నిన్న సీజేపీ ప్రతినిధి బృందంతో 3వ విడత చర్చలు జరిపారు. నిన్న న్యూఢిల్లీలో సీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడుతూ, నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని, వారిపై ఎటువంటి ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సీజేపీ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఒకవేళ ఏవైనా ఎఫ్ఐఆర్లు నమోదైతే వాటిని ఉపసంహరించుకుంటామని నడ్డా తెలిపారు. నీట్, యూజీ పేపర్ లీకేజీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై స్పందిస్తూ, ప్రభుత్వానికి పూర్తి సానుభూతి ఉందని, నిబంధనలకు లోబడి గరిష్ట నష్టపరిహారం అందజేస్తామని నడ్డా తెలిపారు.
1: FIR की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है. जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है. कंपनसेशन अकॉर्डिंग टू द रूल्स एंड रेगुलेशंस व्हाटएवर मैक्सिमम विल बी पॉसिबल दैट विल बी गिवन टू देम.
0: ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలు నిర్దేశిత గడువులోగా అమలవుతాయనే నమ్మకంతో సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆందోళనను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.
2: तमाम मांगे जो हमारी थी वो मान ली गई है, तो हम इमीडिएट इफेक्ट से प्रोटेस्टर्स से रिक्वेस्ट करते हैं कि आप विड्रॉ करें, पीसफुली अपने घर वापस जाएं और आगे की जो भी हमारी रणनीति होगी या बातचीत होगी उससे हम आपको अवगत कराएंगे.
0: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రి కానున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటుగా విద్యామంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను కూడా జోషికి కేటాయించారు. జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం నుండి ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామాను తక్షణమే అమల్లోకి వచ్చేలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం

0: సంఘం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 136వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. రేపు లోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ బిల్లు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను సవరించాలని కోరుతోంది. దీనిని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రవేశపెడతారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే కేసుల్లో కఠినమైన శిక్షలు విధించడానికి, అలాగే ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలో లఘు ఉద్యోగ భారతి ఫార్మా సదస్సు 2026ను ప్రారంభించారు. భారత ఫార్మాసిటికల్స్ రంగం నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ, ఉపాధిని కల్పిస్తూ, అందుబాటు ధరల్లో ఆరోగ్య సంరక్షణను అందిస్తూ, ప్రపంచ నాయకత్వాన్ని బలపరుస్తూ, దేశ నిర్మాణానికి ఒక మూల స్తంభంగా నిలుస్తోందని నడ్డా పేర్కొన్నారు. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేను 90 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. కొత్త T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్ సాధించిన తొలి సిరీస్ విజయం ఇది. భారత్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 18వ ఓవర్లోనే కేవలం 129 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట, ఒడిశాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటన ముగించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వికసిత్ వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. 3 T20ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న హరారేలో జరిగిన 2వ మ్యాచ్లో భారత్ జింబాబ్వేపై 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: నేరం 7:15. ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 MHz FM கோல்டு. நேயர்களின் கேட்கலாம் திரையிசை. முத்து படத்திற்காக ஒலிக்கும் குரல் SP பாலசுப்ரமணியம்.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. మహారాష్ట్ర, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత నావికాదళంలో ఇటీవల ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ద నౌక ప్రవేశపెట్టడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశాన్నుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ ఆధునిక యుద్ద నౌక పూర్తిగా భారత్లోనే రూపుదిద్దుకుంటోందని, ఇందులో ఉపయోగించిన సామగ్రిలో 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే అని, ఇది ఆత్మ నిర్భర్ భారత్ కు పెరుగుతున్న బలానికి ఒక ప్రతీక అని ప్రధాని అభివర్ణించారు.
1: భారతీయ నౌసేన

0: INS महेंद्रगिरी शामिल किया गया। इसमें 75% से अधिक स्वदेशी सामग्री का उपयोग हुआ। यह आत्मनिर्भर भारत की बढ़ती शक्ति का प्रतीक है। इसी महीने DRDO ने पिनाका लॉन्ग रेंज गाइडेड रॉकेट का भी सफल परीक्षण किया।
1: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ వీర సైనికులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ రంగ ఉత్పత్తులు, రక్షణ ఎగుమతులు లేదా స్నేహపూర్వక దేశాలతో రాజకీయ సహకారం, ఏ రంగంలోనైనా భారత్ నిరంతరం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈరోజు జూలై 26వ తేదీని గుర్తుంచుకోవడానికి ఎటువంటి క్యాలెండర్ అవసరం లేని ప్రత్యేక రోజని, ఎందుకంటే నేడు కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.
0: కార్గిల్ కి ఊంచీ ఊంచీ చోటియా, కఠిన మౌసమ్, దుష్మన్ కి చునౌతి, హర్ పరిస్థితి హమారే సైనికో కే సామ్నే థీ, లేకిన్ ఉన్కా హౌసలా హర్ చునౌతి సే బడా థా. ఉన్హోనే మా భారతి కి రక్షా కే లియే అప్నా సర్వస్వ అర్పిత్ కర్ దియా.
1: అంతరిక్ష రంగానికి సంబంధించి గత ఆదివారం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగం ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం అభివృద్ది చేసిన భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ఇదేనని ఆయన అన్నారు. అద్భుతమైన నైపుణ్యం, అభిరుచి, ఓర్పును ప్రదర్శించిన యువ ఆవిష్కర్తలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
0: విక్రమ్-1 ఈ ప్రైవేట్ సెక్టర్ ద్వారా వికసిత్ భారత్ కా పహలా రాకెట్ హై. హమారి యువా ఇన్నోవేటర్స్ నే వో కర్ దిఖాయా జిస్కీ కల్పనా తక్ ముష్కిల్ థీ. హమ్నే స్పేస్ సెక్టర్ కో ప్రైవేట్ సెక్టర్ కే లియే ఖోలా. ఆజ్ ఇస్కా పరిణామ్ దునియా దేఖ్ రహీ హై.
1: కొన్ని రోజుల క్రితం గ్లాస్గోలో ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ ప్రతి భారతీయుడు ఉత్సాహపరుస్తున్నాడని ప్రధానమంత్రి తెలిపారు. ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించాలని ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో మన దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వ కారణమని ప్రధాని అన్నారు. బ్యాడ్మింటన్లో జపాన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా పివి సింధు నిలిచారని, అలాగే లండన్లోని లార్డ్స్ స్టేడియంలో భారత మహిళల క్రికెట్ జట్టు తన మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ను గెలుచుకుందని, ఇది చారిత్రాత్మక విజయమని మోదీ అభివర్ణించారు.
0: పివి సింధు బ్యాడ్మింటన్ మే జపాన్ ఓపెన్ కా ఖితాబ్ జీతనే వాలి పహలీ భారతీయ బన్ గయీ హై. ఉన్కీ ఇస్ ఉపలబ్ధి పర్ పూరే దేశ్ కో గర్వ్ హై. భారతీయ మహిళా క్రికెట్ టీమ్ నే భీ లండన్ మే లార్డ్స్ స్టేడియం మే అప్నా పహలా టెస్ట్ మే జీతా హై. యహ్ ఏక్ ఐతిహాసిక్ జీత్ హై.
1: ఆగస్టు 7న దేశం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోనుందని ప్రధానమంత్రి తెలిపారు. చేనేత కార్మికుల నైపుణ్యాలను, సృజనాత్మకతను ఈ రోజున దేశం గౌరవిస్తుందని అన్నారు. పోచంపల్లి నుండి పట్నా వరకు, కూతంపల్లి నుండి కచ్ వరకు దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయని ఆయన అన్నారు. కొంతమంది పోచంపల్లి, ఇక్కత్ సుందరమైన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, మరికొందరు ఉన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి మహిళా నేత కార్మికులను, భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు.
0: आज देश में जिस तरह हैंडलूम को बढ़ावा दिया जा रहा है, उससे बड़ी संख्या में लोगों का जीवन बेहतर हो रहा है. పోచంపల్లి సే పట్నా ఆర్ కుథంపల్లి సే కచ్ తక్ ఇస్కే కై ఉదాహరణ దేఖనే కో మిల్తే హై. ఆజ్ ఐసే కై లోగ్ ఆర్ సమూహ్ హై జో హ్యాండ్లూమ్ కి హమారి గౌరవశాలి పరంపరా కో నయీ ఊర్జా ఆర్ పహచాన్ దే రహే హై.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 1999 కార్గిల్ యుద్దంలో ప్రాణాలర్పించిన భారతీయ సైనికుల ధైర్య సాహసాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు. లద్దాఖ్లోని ద్రాస్లో ఉన్న కార్గిల్ వార్ మెమోరియల్లో ప్రధాన వేడుక జరుగుతోంది. పాకిస్తాన్తో జరిగిన ఈ ఘర్షణలో భారత్ సాధించిన విజయానికి, ఆపరేషన్ విజయ్ విజయవంతమైన ముగింపుకు ఈరోజుతో 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ సైనికులు, ఉగ్రవాదులు చొరబడి ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోని భూభాగాలను భారత సాయుధ దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. దేశం వారికి ఎప్పటికీ రుణపడి ఉంటుందని, వారి ధైర్య సాహసాల గాథలు భావితరాలను అంకిత భావంతో, కర్తవ్య దీక్ష

0: దేశానికి సేవ చేసేలా నిరంతరం ప్రేరేపిస్తాయని రాష్టపతి అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ, కార్గిల్ యుద్దంలో భారతదేశం చారిత్రక విజయం సాధించడానికి కారణమైన అసాధారణ ధైర్యం, స్థిర సంకల్పం, సర్వోన్నత త్యాగం చేసిన భారత సాయుధ దళాల వీర జవాన్లకు దేశం నివాళులర్పిస్తోందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026లో పాల్గొనే వారితో సంభాషిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో ముచ్చటిస్తారు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని 74 వైబ్రెంట్ గ్రామాలను కవర్ చేస్తూ వికసిత్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 గత నెల 4 నుండి 30వ తేదీ వరకు 2 దశల్లో నిర్వహించారు. 3 లక్షలకు పైగా యువత భాగస్వామ్యం ఉన్న దేశవ్యాప్త ఆన్లైన్ క్విజ్ పోటీ ద్వారా ఇందులో పాల్గొనే వారిని ఎంపిక చేశారు. మహారాష్ట, ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, కొంకణ్, గోవా ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రహ్లాద్ జోషి కొత్త విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తన ప్రస్తుత శాఖలతో పాటు అదనంగా విద్యాశాఖ బాధ్యతలను ఆయనకు కేటాయించారు. ప్రహ్లాద్ జోషి ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ సాంకేతిక సామర్థ్యాలను నిరంతరం పెంపొందించుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ యువత క్రీడారంగంలో అద్భుతమైన విజయాలు సాధించడం గర్వకారణమని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి మాతృభూమి రక్షణలో ప్రాణాలర్పించిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: నేరం 12:40. ఆకాశవాణి சென்னை வானொலியின் 100.1 MHz FM Gold. தொடர்வது மெல்லிசை. துவக்கமாக ஜெயஸ்ரீ ஜெகன் பாடியுள்ள பாடல். எதிரொலி விஸ்வநாதன் வரிகளுக்கு இசை டி கே ராமமூர்த்தி.